అల్లలేకి అల్లలేకి బొలులో అల్లలేకి మాకి అల్లలేకి మామ అల్లలేకి మాకి అల్లలేకి మామ అల్లలేకి మామ.

యజమాని బనయ్యార ఎరన్నారితను కోకరాన్ని కొరాన్న కలన్యలేను ఆకరాన్ని కొరయా కుకనడి కోకరాన్ని కొరయా ఓ